0: కూసయా సయా సమకము ఆకుతమావు కౌమర ఆకు ఆకు సయ సయ సయం సయం కంకము
1: ఆయ సయం యు
0: ఇంగా దులు యుస్లలు మ